0: ప్రవేశి సంగ్రామే సంకటైశ్చైవ విఘ్నస్తస్య న జాయతే శుక్లాంబరధరం దేవం శశి వర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే సర్వ విఘ్నహరస్తస్మై గణాధిపతయే నమో నమః. హం గణపతిం సంభూజం ధ్యాయన్న కై కర గణేశ రుగన్య పూర్ణ పూర్ణధర సముద్ర సహిత గురువంతు మంగళమ్మ. కలస కలస పూజనం కలస యార్కన్ లేదంటారు అటు రక్తం కలస అని యార్కన్ ఉసి కలసగా పూజన కరణా ఇసి కలస ఇసి ఇందర్ పూజన కరణా. ఓం తాయామి ఎన్కో అవతార పూజ అప్పు వరుణ దేవతా ఆహ్వాన్ ఇస్మే కర్ర ఓం తాయామి బ్రహ్మణ వందమానస్తాస్తే యజమానో హవిర్వే అహైడమానో వర్ణబోధైర్సమాన ఆయు ప్రమోకే మకరస్తాం పాశస్తాం అంబసా పతిమీశ్వరం ఆహవే ప్రతీచేశం వరుణం యాదసాం పతిం. ఓం భూర్భువస్వః అస్మిన్ కలసే వరుణం సాంగ సపరివారం సాయుధం సశక్తికం ఆవహయామి స్థాపయామి. ఓం ప్రతిష్టాపనం ఓం వరుణ ఓం ప్రతిష్టాపనం మనోజోదర్శుక్తమాజసృహస్పతిమిమందన్నోదరిదం జగం సమిమందదాదు విశ్వే దేవాస ఇహ మాదయంతామోం ప్రతిష్ట అనయా ప్రతిష్టయా వరుణ దేవా సుప్రతిష్ఠితో వరదోపిష్టితో సంకల్ప సిద్ధితో మే భవతు. ఓం భూర్భువస్వః ఓం వరుణాయ చందనం సమర్పయామి. ఓం ఇత్యాది పంచోపచారై సంపూజ్య అనామికయా కలసం స్ఫుట్వా ఏ ముద్ర అన్నీ చేయదు ఏ ముద్ర ఇంకా కలసగా స్థాపన టచ్ కరాదు. ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలిత దేశతో బ్రహ్మ మధ్య మాతృగణాస్మృత కుక్షౌదు సాగర సప్తే సర్వదీ సర్వే దీపావసుందర ఋగవేదో అథ యజుర్వేద సామ వేదో అథర్వణ అంగేశ సహిత సర్వే కలసాంభూ సమాశ్రితా గాయత్రి చాద్ర సావిత్రి శాంతి పుష్టికరి తథ ఆయాంతు దేవ పూజార్థం దూరితక్షయగారగా గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదీ సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. బ్రహ్మాండోదర తీర్థాని కరిష్పష్టాని తీరవే తేన సత్యేన మే దేవం తీర్థం దేహి దివాకర. ఉండే జయదేవ్ ఆకాశ సూర్యకు అంగుళి కలికే ఓం పూత అంగుళి కలస మంటుపో ఓం ఋగ్వేదం పూర్వే ఋగ్వేదాయ చార
1: దిశాం
0: పూర్వే ఋగ్వేదాయ నమః దక్షిణే యజుర్వేదాయ నమః పశ్చిమే సామవేదాయ నమః ఉత్తరే అథర్వణ వేదాయ నమః కలసాం మదయ అపాం పదయ నమః. కలస్ కే బీచ్ మే పూజన్ కరో హం కలస్ కో హాత్ జోడ్ కే ప్రార్థన కరతే హై. దేవదానవ సంవ్యాదై మత్యమానై మోదతై ఉత్పన్నోసి తదా కుంభ విధృతా విష్ణునా స్వయం తత్తో ఏ సర్వతీర్థాని దేవాస్సర్వై త్వయి స్థితా త్వయి తిష్టంతి భూతాని త్వయి ప్రాణప్రతిష్ఠితాః. శివ స్వయం తవమేవాసీత్ విష్ణుస్తం చ ప్రజాపతి ఆదిత్యవసవ రుద్ర విశ్వే దేవా సపేత్రికాః. త్వయి తిష్టంతి సర్వేపి యత కామఫలప్రద ఆదిత్యవసవ రుద్ర ఇంద్రేణ సహ ప్రజాపతి త్వయి తిష్టంతి సర్వేపి కామఫలప్రద తోత్ప్రసాదా ఇమాం పూజాం కర్తుం ఇహే జలోద్భవః. సాన్నిధ్యం కురు మే దేవ సర్వదా భవ సన్నిధౌ భవ సర్వదా. అంకుశముద్రయా సూర్యమండలా తీర్థాన్యావాయామి. యాకి సభీ అచ్చి నదియా జో హై సావా నదీ హై కర్కా నదీ హై ఆల్ నదీ ఆల్ రివర్ కమ్ హియర్. అహం కవచే నమకంట మత్స్యముద్రయా ఆచార్య మూలేన అవిష్టభేదందు కృత్వా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షితాం పూజాం మహా. ఏక బార్ యహాన్ సమర్ ఇన్నో పాంచ ఛాంటో దేదో ద్రవ్య దక్షిణ సమర్పయామి. అపనే జయదేవ్ జయదేవ్ అపన డాబడో పడియో ని డాబడో సిత ఓం మా పవిత్ర పవిత్ సభి సమర ఓం మా పవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతు వివాయ్య స్మరత పుండరీకాక్షాం చావయ్యాభ్యంతర శుచే. ఓం మా భూష్టామయోస్థానవృజై దాదన మహేరణాయ చక్షసే యో శివత.

0: సముద్రసైతా కురవంతు తే మంగళాం స్నానం పయస్నానం నదిస్నానం
1: యమునా
0: గ్రత స్నానం మధు స్నానం మధువాదారిదాయ థోడా పణి ఓం మధువాదారిదాయ దై మధుక్షరంతు సింద యార హాతు కరో మధువాదారిదాయ దై మధుక్షరంతు సింధవం మా దైన్న సంతోక్షదై మధు నగ్ధం మధౌషధౌ మధు మధుపాదం రజాంసి మధు ధ్యౌరస్తు నః పిదా మధు మానవ వనస్పతి మధు అస్తు సూర్యః మాధీర్గావో భవంతు నా మధు సమర్పయం పూర్వస సిద్ధి బుద్ధి సహిత శ్రీమన్ మహాగణాధిపతై మధు స్నానం చ సమర్పయామి శర్కరా స్నానం పంచామృత స్నానం చ సమర్పయామి ఫల స్నాన ఫల సుదవయం జయదేవ్ ఫలం కింది మంగళ మణిజీ థోడా గంధోదకం స్నానం సమర్పయామి గులాల్ ఉద్వతనం గణపతి పూజనం ఓం నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం తద్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం హృదం వచ్మి
1: సత్యం వచ్మి అవ త్వం మామో వక్తారం అవ శ్రోతారం అవ ధాతారం అవ ధాతారం అవ ఆచార్యం శిష్యం అవ పశ్చాతాత్ అవ పురుషాత్ దక్షిణాత్
0: చత్వారి వాగ్పదాని త్వం గుణత్రయాతీత త్వం అవస్థాత్రయాతీత త్వం దై త్వం మూలాధారం తాం శక్తిత్రయాత్మకం తాం యోగినోధ్యాయంతి నిత్యం తం బ్రహ్మ త్వం విష్ణుస్తం రుద్రస్తం నిరంతరస్తం సూర్యస్తం బ్రహ్మ భూర్భస్వరామ ఓం గణాది పూర్వమచార్య వణాది పితరం సార్వర్తనం దైంద్రోషం ధారణ బుద్ధం ఏతత్త మనస్వరం గకార పూర్వకార మధ్యపు మనస్వర అంజుల బ్రహ్మ ఓం గం గణపతే నమః గం గణపతే నమః గం గణపతే గణపతి స్నానం కరాదు ఓం ఏకదంతం చతుర్దం పాశమంకుశారణం అభయం వరదం అస్తి విభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకవాసక్తవాసం రక్తానులిప్తాంగం రక్తపుష్పూషితం రక్తానుకంపం దేవ జగత్ కారణోచ్యత ఆవిర్భూతం సృష్ట్యాదో ప్రకృతి పురుషాద్వర

0: యజ్ఞోపవిత ధారణమ్మ
1: నైవేద్యం సమర్పయామి
0: పుష్పాణి భూమిదో సంపూజ్య ఓం గం గణపతయే నమో నమః ఓం నమో గణే పుష్పాంజలి
2: వేషవో నమో నమో రాజే విహోరాధిపతి వేషవో నమో నమో విశ్వేభ్యో విశ్వేభ్యో నమో నమో
0: విశ్వేభ్యో విశ్వరూపే

0: ఆయన సస్మానాయ సౌదానాయ స్వాహ నవగ్రహేభ్యో నమో నమః ప్రణతే పూర్వకం మాః
1: సర్వతోభద్రమండలే సంక్షిప్త రూపేణ సర్వతోభద్రమండలం పూజయామి పాదయపాద్యం సమర్పయామి హస్తయోర్ఘ్యం సమర్పయామి ముఖే యాజమనీయం సమర్పయామి జలేన ఆపూర్య ఓం వరుణశే ఉత్తంబ నమసే వరుణస్గంబ సర్జనిత వరుణసలిత సదన్యసే వరుణసలిత సదనమసే వరుణసలిత సదన్మాసే వరుణాయ నమ సంగం సపరివారం పూజయామి తర్పయామి చ వరుణాయ సంఘాయ సపరివార సుప్రతిష్ఠిత వరుదు రుద్రకలసే యస్మిన్న సమావిశంతౌ ఓం ఓం విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే సర్వ సర్వతో భద్రరూపే విష్ణుమండలం పూజయామి తర్పయామి చ నమస్కరోమి చ తే దేవా శాంతిదా పుష్టిదా వరదా విష్టదా సంకల్ప సిద్ధిదా మే భవంతు నిత్యం విష్ణవే నమః విష్ణవే నమః విష్ణుదేవం సంస్మరామి అగ్నహే నమః అగ్ని ప్రజ్వలిత కపూర్ హే యేరా ఈ కపూర్ నో దిస్ వన్ अगर मान लो वहाँ अग्नि ना होने जयदेव इस कौन से अग्नि लेकर समय इस बेले कर दो थोड़ी थोड़ी करा विक्रम भाई ओ विक्रम भाई विक्रम इन माइन अग्नि थोड़ी थोड़ी अग्नि है
2: चलो चलो करनी हाँ
1: ओम मग्न आया हे गम गृणा नौ हेदा हे माइन कोई ले लो नहीं अपने अग्नि अग्नि प्रज्वलित करा दो हाँ दीपक से ले ले जयदेव ओम मग्ने नयः सुभद्राय यस्मान् निस्त्वान् वयुनानि विद्वान् युद्धस्मजोराणमेनो भूय

0: సాధనాన్ వాసుదేవస్య వాసుదమోనత్రయం సర్వభూతమయం దేవం వాసుదేవం నమోస్తుతే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
1: కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో
2: నమః
1: సామవేదీయ గౌతమీయ శాఖ అంతర్గత కశ్యప గోత్రోత్పన్నోహం జయదేవ శర్మాహం భూమి పూజన
2: కర్మం కర్మణి
1: వర్తితోస్మి
2: ఓం యదావనందాక్షాయణ గర్గ గోత్రోత్పన్నోహం ఆప్కా నామ్ విక్రమ శర్మాహం
1: సహాయక రూపేణ జగదితాయ కృష్ణాయ
2: గోవిందాయ నమో నమః
3: గౌదాన్ గివ్ సంథింగ్ ఫర్ కౌస్
1: నో నో హియర్ నాట్ దేర్ నా బెడ్ కర్కే వాదు బడా దేంగే ఛోటా మోటా సా సున్
3: నా యు నౌ దే విల్ స్క్వీజ్ యు
1: లైక్ ఐ హెడ్ మహారాజ్ ఇస్ దిస్ కుటీర్ సాధన కుటీర్
3: as good brahmins they managed to squeeze nine I said I would give you sadhana yes they will make another
2: अब जयदेव हमें पांचों कुंडों को हमने प्रारंभ कराना है जयदेव ये कट गया है इतना बैठा जी करो हमारे साथ चंद्रा देवी
4: ओम वन्ने नमः भवानी तुंदासे मयि विदर दृष्टिं न गरुणो निदिष्टो
2: कथय यदि भवानी त्वमिति तदा त्वं तस्मै दिशुक निजसायुज्य पदवीं मुकन्द ब्रह्मेन्द्र मुकट नीराजित पदां पदां भवन्ये नमः जगदम्बाय नमो नमः चंद्रादेवी
4: कश्यप गोत्रोत्पन्ना चंद्रादेवी यज्ञ भूमि पूजन कर्मे सहायक रूपेण वर्तितोऽस्मि
2: ఓం శ్రీశ్చతే లక్ష్మీ చ పద్మాం వౌ రాత్రే పార్శ్వే హిరణ్యగణమం మయగణ సర్వలోకం మయగణ
4: కశ్యప గోత్రోత్పన్న తారాదేవి యజ్ఞభూమి పూజన కర్మే సహాయక రూపేణ వర్తితోస్మి
2: ఠీక్ అబ్ ఏక్ బార్ యార్ తిలక్ కదా नहीं फिर वहाँ अलग अलग जाना पड़ेगा नहीं तो वहीं से हो जाएगा। हम आपो आपो इष्टा से कर दिया पंच कर दिया उन्हें जेल यान यान पवित्र कर वेला उन्हें जेल आपो इष्टा ओ मापो इष्टा मायो सबारे

0: స్వాహం సమ్మఖే దేవ్యాధియాసం దక్షిణరో యోరుచక్షుషాః మ ఆయు ప్రమోషేర్మే అహం తవ వీరం విదేయ తవ దేవి సందృశే అహం గౌరీ పద్మాశుచి మేధా సావిత్రి విజయా జయ దేవసేన స్వదా స్వాహా మాతరం లోకమాతర ధృతి తుష్టి తథా పుష్టిరాత్మనః కులదేవత గణేశారాధికా హస్తే వృద్ధో పూజ్యశ్చ షోడశః మాతృకేభ్యో స్వాహా. So we call the 16 mothers. You can see that side our Mataji's photo. We already offered Mataji the sari. You can see the clothes, and we gave the fruits, the apples to the 16 mothers, and we are also offering the ahutis to the 16 holy mothers. Okay, now we are going to you will do the jal pradakshina. తే దేవా శాంతిదా తుష్టిదా సంకల్ప సిద్ధిదా భవ నిత్యమేవ.
1: Znači za one koji nisu razumjeli, sad smo radili nuđenje za 16 oblika božanske majke i tamo vidite u kutu sliku Durga Devi i sari koji je ponuđen i voće i cvijeće.
0: Okay.
2: What about the production? You told something about
0: production later. The production of the water. So you have water in the main yagya kund in the middle of the so take water in the right hand and make 3 times parikrama with the water. Physically. With the hand.
1: Okay, ovo samo radi srednji kurs.
0: Okay, abav karo.
3: Abav jedan pilot je navgra ka avuti dera.
0: Now we are giving the avutis to the navgraha.
3: Navgra is situated there, sir.
0: Navgra is that side. Ninth annex.
4: Purushuk sa bhi kar lena.
0: Haan,
3: Purushuk. Purushuk. Purushuk. Purushuk. Purushuk. Purushuk. Purushuk. Purushuk. Purushuk. Purushuk. Purushuk. Purushuk. Purushuk. Purushuk.

0: పురుషనిగంగది మహేశ్వర మహాదేవాయ స్వాహ. ఓం జాతే దిన్విజుటం అస్తి దయాస్మాన్ విశుదక్షమయ పరిభుజ
1: స్వాహేశ్వర రుద్రాయ స్వాహ.

0: గోకుమాను అశ్వైఖౌరేరిగమానో
1: వీరన్ రుద్రవామినో
0: వాదిర్హవిగ్మంతః సద్మిత్వా హవామి మాహేశ్వర రుద్రాయ స్వాహ
1: ఓం వికిరద్రవీ

0: మేఘాంజం
1: వే దద్మః
0: స్వాహరుద్రాయ
1: స్వాహే దేవాస్తే జలమ.
0: శ్రీ పరిక్రమా విత్ ద వాటర్ తే దేవా శాంతిదా తుష్టిదా సంకల్ప సిద్ధిదా భవ
1: మహేశ్వర
0: మహాదేవ
1: సంకల్ప
0: సిద్ధిదా సుప్రతిష్ఠితో వరదా భవ
1: నిత్యమేవ. హనుమాన్ చాలీసా बोल जाने
0: पर आप भी आपकी तमाम मंदिर है तमाम मंदिर पांच सौ
1: चमे चमे सप्तम अध्याय है ना. यस चमे इज गुड वसुधारा
0: चले. ఓం నమో హిరణ్యవాహవే సైన్యాన్యే దిశాం చ పతయే నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః. ఓం రుద్రాయ స్వాహా షట్పింజరాయ తుకిమతే పథీనాం పతయే నమో నమో హరికేశాయోపవేతనే పుష్టానాం పతయే రుద్రాయ
1: స్వాహా.
0: నమో వృషాయ వ్యాధినే అన్నానాం పతయే నమో నమో భవసేదే జగదాం పతయే నమః రుద్రాయ
1: స్వాహా.
0: రుద్రాయ నక్షత్రాణాం పతయే
1: స్వాహా.
0: నమో రోహితాస్తవదే వృక్షాణాం పదయే నమో భవంతే వారి వృక్షదాయౌఖదీనాం
1: పదయే
0: వందనే వాణిజ్య కక్షాణాం పదయే
1: స్వాహా.
0: నమో చర్గోహాయాకరణదేపత్యేనాం పదయే
1: స్వాహా.
0: కృష్ణాయ దయాధావదే సత్వానాం పదయే నమో నమో సహమానాయ నివ్యాధినే అవ్యాధినీనాం పదయే నమో నమో నిఖంగిణే కకుభాయస్తేనానాం పదయే నమో నమః. నిచేరవే పరిచరాయ అరణ్యానాం పదయే నమః రుద్రాయ స్వాహా. నమో వంచదే పరివంచతే స్థాయూనాం పదయే నమో నమః. నిఖంగిణే కకుదిమదే తస్కరాణాం పదయే నమో నమో. నమో సకాయిభ్యో జగాసిద్భ్యోముష్ణుతాం పదయే నమో నమో. అసిమద్భ్యో నిక్తం చరద్విక్రందానాం పదయే నమః రుద్రాయ
1: స్వాహా. ఓం నమో అగ్నిగిణే గిరిచరాయ కులంజానాం పదయే నమో నమః. ఇదిమద్వేదన్వాయ బీజవో నమో నమః. ఆదన్వానేభ్యః ప్రతిదానేభ్యో నమో నమః.
0: ఆయచ్ఛద్భ్యో సద్భ్యశ్చవో నమో నమః రుద్రాయ
1: స్వాహా. ఓం నమో విచల
0: నమస్తేభ్యసేనాభ్యశ్చవో నమో నమో వృదేభ్యర్థిభ్యశ్చవో నమో నమః. క్షత్రభ్యో సంకృతభ్యశ్చవో నమో నమః. మహద్భ్యోర్భకేభ్యశ్చవో
1: నమో నమః. శుద్రాయ స్వాహా. ఓం నమః దక్షిణభ్యో వృత్కారేభ్యశ్చవో నమో నమః. కులాలేభ్యః కరమారేభ్యశ్చవో నమో నమో. నిదాదేభ్యో పుంజిష్ఠేభ్యశ్చవో నమో స్వానిభ్యో మృగేభ్యశ్చవో నమో నమః స్వాహా.
0: నమశోభ్యో శోపతిభ్యశ్చవో నమో నమః. భవాయ రుద్రాయ నమః.
1: సర్వాయ పశుపతయే నమః. నీలగ్రీవాయ సతిగండాయ చ కపర్దినేశ స్వాహా. ఓం కపర్దినేశ కేశాయ సాక్షాయ ధనవనే చ నమో గిరిజాయ చేష్టాయ చ నమో మిష్టమాయ చేమతే చ నమో
0: స్వాహాయ
1: చ వామనాయ చ నమో బృహదయ చ వర్కీయసే చ నమో వృద్ధాయ సమృదయ చ నమో గ్రాయ చ ప్రథమాయ చ నమః స్వాహా. ఓం నమః ఆసవే చ జిరాయ చ నమో శిగ్రాయ చ సేభ్యాయ చ ఊర్మ్యాయ చ వసన్యాయ చ నమో నాదీయాయ చ దీప్యాయ చ ఓం నమో జ్యేష్ఠాయ చ కనిష్టాయ చ నమో పర్యాయ చ వృజాయ చ నమో మధ్యమాయ చ ప్రగల్భాయ చ నమో అగ్నియాయ చ మధ్యాయ చ నమో స్వాహా. నమో స్వాహాయ చ
0: ప్రతిసర్జ్యాయ చ నమో నామయ యమయ
1: చ కల్యాయ చ నమో స్వాహా. ఓం నమో వన్యాయ చ గజాయ చ స నమ సర్వాయ చ ప్రతిసర్వాయ చ నమో అసుసేనాయ చ స సురాయ చ అసురాయ చ అభిదినే చ నమో భీల్మినే చ స్వాహా.
0: సరస్యాయ
1: జనమో నాదేయాయ వైషంతాయ జనమో కుభ్యాయ స్వాహా.
0: ओम नमो कुप्याय च वट्याय च नमो विद्याय च चातुप्याय च नमो नमो मेघ्याय च विद्युत्याय च नमो वर्षाय च नमो रुद्राय स्वाहा।
1: ओम नमो वाद्याय च रश्माय च नमो वाद्यवय वास्तुवाय च नमो वास्तुभाय च नमो सोमाय च रुद्राय च नमो ताम्राय चारुणाय च नमो शंघवे
0: रुद्राय स्वाहा। ओम नमः शंघवे च पशुपते च नमो उग्राय च भीमाय च नमो अग्रेवदाय दूरेवदाय च नमो अन्तरे च हनीयसे च नमो वृक्षेभ्यो वर्गेभ्यो नमस्काराय।

స్వాహా వితం చమే వేద్యం చమే బోధ చమే భవిష్య మే సుగం చమే సుపద్యం చమే రిద్దం చమే రిద్ది చమే క్లబ్దం చమ క్లబ్దిశ్చ మే స్మతిశ్చ మే సుమతిశ్చ మే జజే న కలవంతామ స్వాహా స్వాహా అస్మాచ్చ మే మృతికాచ్చ మే గిరయ్యశ్చ మే పర్వత

0: showering the Yagishala. ఓం త్ర్యంబకం అంబకం త్ర్యంబకం యజామహే యజామహే అంబకం త్ర్యంబకం యజామహే అంబకం యజామహే యజామహే అంబకం అంబకం యజామహే సుగంధిం సుగంధిం యజామహే అంబకం యజామహే సుగంధిం యజామహే సుగంధిం సుగంధిం యజామహే యజామహే సుగంధిం పుష్టివర్ధనం పుష్టివర్ధనం సుగంధిం యజామహే యజామహే సుగంధిం పుష్టివర్ధనం మా సుగంధిం పుష్టివర్ధనం పుష్టివర్ధనం సుగంధిం సుగంధిం పుష్టివర్ధనం మా పుష్టివర్ధనమిది పుష్టివర్ధనం మా ఉర్వారుక ఇవ ఉర్వారుక ఉర్వారుక ఇవ బంధనాద్ బంధనాద్ ఇవ ఉర్వారుక ఉర్వారుకమివ బంధనాద్ ఇవ బంధనాద్ బంధనాద్ ఇవ బంధనాద్ మృత్యోర్ మృత్యోర్ బంధనాద్ ఇవ బంధనాద్ మృత్యో బంధనాద్ మృత్యో బంధనాద్ మృత్యోర్ బంధనాద్ బంధనాద్ మృత్యోర్ ముక్షీయ ముక్షీయ మృత్యో బంధనాద్ మృత్యోర్ ముక్షీయ మృత్యోర్ ముక్షీయ ముక్షీయ మృత్యో మృత్యోర్ ముక్షీయ మా మా ముక్షీయ మృత్యో మృత్యోర్ ముక్షీయ మా ముక్షే మా మా ముక్షే మా మృతాద్ అమృతాద్ ముక్షే మా ముక్షే మా అమృతాద్ అమృతాదితి అమృతాద్ రుద్రాయ స్వాహా తే దేవ శాంతిదా తుష్టిదా పుష్టిదా సంకల్ప సిద్ధిదా భవతు నిత్యమేవ మహాదేవ కీ జయ హో. అగైన్ వాటర్ ఇన్ ద రైట్ హ్యాండ్ నర్సింగ్జీ.
1: ఓం గర్గ ఋషే దేవతా నక్షత్రాది సర్వే దేవతా త్రిష్టుభ ఛంద భూరి త్రిష్టుభ ఛంద నక్షత్ర శాంతయర్థే సర్వారిష్ట శాంతయర్థే అథర్వ వేదానుసారేణ అథర్వ శాంత నక్షత్ర శాంతి మయా కరిష్యే స్వహ. ఓం.

శంభో జై శంకర్ కాటాలగే నా కంకర్. సో వీఆర్ స్టాండింగ్, వి విల్ మేక్ ద పరిక్రమా ఆఫ్ ద యజ్ఞ కుండ్. దీప నిరంజన సబ్బదుఖ భంజన ప్రభు దీప నిరంజన.

పరిచరా సమాని అహోరాత్రి ప్రమాదం ఖరంతి సానో భూమిర్భూరిదార పయోదూహా ముక్షంతు వర్చసా యామ్ అశ్వినామ అవితం విష్ణురేశ్యామ్ విచక్రమే ఇంద్రౌ నా చక్రే ఆత్మనే మిత్ర సచివదై సా

ఓం వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికర్ణాయ నమః బలవికర్ణాయ నమః బలాయ నమః బలప్రమతనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మదాయ నమః స్వాహా. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యో సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమోస్తుతే రుద్ర రూపేభ్యో స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివమేవాస్తు సదాశివం.

ఓం సద్యో జాతం ప్రభద్యామి సద్యో జాతాయ వే నమో నమః భవే భవేనాది భవే భవ స్వమాం భవద్భవాయ నమః స్వాహా. ఓం నమో వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవిఘ్నాయ నమః బలాయ నమః బలమకరుణాయ నమః బలాయ ప్రమథనాయ నమః సర్వభూతదమ

0: ధిపతిర్బ్రహ్మ
1: సదాశివం
0: స్వాహ. ఓం మహేశ్వర మహాదేవాయ
1: స్వాహ.
0: ఓం మహేశ్వర మహాదేవాయ
1: స్వాహ.
0: ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా స్వాహ. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా స్వాహ. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా స్వాహ. ఓం గాయత్రి ఛందసే స్వాహ. ఓం గాయత్రి

0: యజ్ఞేన కల్బందాం ఓం స్వర్ యజ్ఞేన కల్బందాం ఓం ప్రష్టం యజ్ఞేన కల్బందాం ఓం యజ్ఞో యజ్ఞేన కల్బందాం స్వాహ స్తోమ చ యజు సరిక్ చ సామ్ చ ప్రద్రతం దరం సు సర్ దేవాగన్ మామతా భూమ ప్రజాపతి వామర వైడ
1: స్వాహ. Ljudi koji sjede van jagnje mogu se primaknuti pod nadstrešnicu ako želite ili se skloniti negdje od kiše ukoliko, jel?
2: Indra Devta, I think, heard your sound. Bole Indra Bhagavan ki. Indra.